జగతి పాపు సర్వాంగం పాపు అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనా నిత్యేతత్ కవచం దివ్యం వహే సూర్యసుతస్య యః నతస్య జాయతే వీరా పునీతో భవతి సూర్యజః జయ జన్మ ద్వితీయస్థో మృత్యుస్థానగతో వివా తదత్రస్థో గతో వాపి సుప్రీతస్తు సదా శతిః అష్టమస్తే సూర్యసుతే వ్యయమే అవజం పఠే నిత్యం న పీడా జాయతే క్వచిద్. ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యనిర్మితం పురా ద్వాదశాశ్రమజన్మస్థో దోషా నాశయతే సదా జన్మ.

పీతాంబరధర పాతు పీతమాల్యానులేపన బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చఖాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధర పాతు భుజౌ పుస్తకభూషితః మధ్యం పాతు

శాంతిదం సర్వ రోగ ప్రశమనం సర్వ దుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం.

య నమః ఓం మధురి కవీ నమః ఓం తారక్షవాహనాయ నమః ఓం సనాతనాయ నమః ఓం నారాయణాయ నమః

శ్రీ అంగారక కవచ స్తోత్ర మహామంత్రస్య విరూపాక్ష ఋషి గాయత్రీ చందన అంగారకో దేవత అం బీజం కం శక్తి కవచ రౌద్ర

సువర్ణపదాన్ బదీచునకొండల మాంజనీయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హరమతి ప్రళయ కాలానల ప్రభాద్రుతాపవత్సదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకర విక్రమ వీర వైద్య దానవయక్షరాస గ్రహబంధనాయ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ. ఓం రాం రీం రోం రైం రోం రోహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హూం భట్ స్వాహ. ఏకాదశ శతాధిక శత్రూన్ వణితి ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా మంత్రా సంపూర్ణం.